ప్రేమక సోహగు పంచ సాంగుర్తే శుతే రోఖరాగోరిది ప్రగాస్ ప్రగట ప్రయాణ సువాసర జాగో తన సుహాగణి ఆయా జిస్ మహతగ పాగో కో నానక చన పాయా తన మన శీతలాగో బులావల మహల్లా పంజోబా లాల్ రంగ తిస్కో లగ్గా జిస్ కేబుడ్ పాగా మేళా కదే నా హోవి న లాగే దాగా ప్రపాయా సుఖదాయ్యా మిలియా సుఖ పాయే సహస మానా పీతరే చోడియా న జాయి రావు ਗਰਾਮਰਾ ਨੇ ਵਿਆਪੇ ਫਿਰ ਦੁੱਖ ਨਾ ਪਾਇਆ ਪੀ ਅੰਮ੍ਰਿਤ ਅਗਾਨਿਆ ਗੁਰ ਅਮਰ ਕਰਾਇਆ ਸੋ ਜਾਣੇ ਜਿਨ ਚਾਖਿਆ ਹਰ ਨਾਮ ਮੂਲਾ ਕੀਮਤ ਕਹੀ ਨਾ ਜਾਈਐ ਕਿਆ ਕਹਿ ਮੁਖ ਬੋਲਾਂ ਸਫਲ ਦਰਸ ਤੇਰਾ।

సగలకై సాత్సంతోక దయా తరమ శోచ సంతంతి హో మంతలై కో నానక్ జన మనోపశాన్యా తినకో సగలి సోజపై గులాబల మహల్లా పంజవా క్యా హమ జీ జంత బిచారి బర్ణ సకీ